గారవీతి వెదరాయా లేదకలా మాయి రే వెదరాయా లేదకలా వెదరా నాయి తమి దో గుర దాదా వెదరా నాయి తుమి దో గుర దాదా యోధనయాలె బోలో రఘురే యోధనయాలె బోలో హుని సోమయ గే ఆయే ఏవె హుని సోమయ గే ఆయే ఏవె హే టీగి మటీగి మగదరా మారే రే బీగి మటీగి మగదరా ఇహోదే ఆతే తో బోలలో ఏవె ఉదయన రాజా బోలే ఉదయన రాజా బోలే దాదా బోలే తుయ కోరల దియా దాదా బోలే తుయ కోరల దియా దాదా రే భోజలి వందలే దేవునే యోసన బోలు నా బోలలాయేవేసన బోలు నా బోలలాయేవే సదజన టూరి బోలో రే సదజన టూరి బోలో అలే దియ సబాయి తో బోలలోయేవే దియ సబాయి తో బోలలోయేవే ఈ ఉదయన రాజా బోలే.